ఎఫ్ఎం బ్యాండ్ 101.1 MHz వర్ అని న్యూస్ ఆన్ AIRM మొబైల్ ఆపర్ అపన ఏకతహత ఆకాశవాణి నాందేడ్ కేంద్రాచ 1 यानंतर दुपारी 1 वाजल्यापासून विविध भारती सेवेचे कार्यक्रम आकाशवाणीच्या मुंबई केंद्रावरून आम्ही सहक्षेपित करीत आहोत.